అంతతబోధం ప్రవకాశ్యములను జప్త పూజ, ప్రవకాశ్యములను పిలిచే దూజ, ప్రవకాశ్యములు తీర్థ శనాని, ప్రవకాశ్యం దుర్గమాని, ప్రవకాశ్యమిరన్ హోయే సో ఫలా, ప్రవకాశ్యమిరన్ సో ఫల ఫలా.